0: రుచా శివ సట్టివిరిగా
1: అన పులు పని మాత్ర అనహీరా
0: అది గెలవుతా నది జగతల పని ఆడవాలు తురుస్తాను దేవాల
1: అన స్వత దేవాల విచార తోపడహీరా
0: వాట్వా ధాగడ్లా చౌదా విద్యా భండరా పెగల పాని ఒక ఖల్చా ఖాళీ వర్చ వర ఝాలా
1: అన స్వత దో దేవాల వాట్ దో ఝాలీ ఉత్తి జయాలా
0: నది జ పడల జయాలా పిరుని మాగారి భక్తు తర ఆయత జీకరు తోడ్ల సర్క హుత్తి విరిగా
1: మనను మాత్ర శిర భళప్ప కై కెలియా
0: పిరుని భండారా పెకైలా వాతి జారే చాలు కరైలా.